0: హంహార్.
1: మీ దివ్యరాజ్య గడుకు ఫిత్తమే.
2: అంగాది ఉంగన్నాది మునిఫోయి ఫిలువా దినుముగా
1: తెదువెరి కమ్మాయకు
2: ఎక్కువెరి కమ్మాయకు
1: ఏరువెస్ మిహారువెస్ రైతున్నాయకు రైతున్నా ఎమ్మె గాతుగా దివ్యరాజ్యకి అడు
2: ఎంహా సతర్స్తే కసాళిస్ నుయ కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.

అది బిముగాతిమం రస్కలాంగె ఎవరెన్న వెరిఖన్ దెవ్వుమష్ అది ఫిరౌనాయ్ హామానాయ్ ఎదమీహుంగె లష్కర ఏవరెం బిరుగన్న కంతత్త ఏ నికమితి మీహుంగె ఫరాతం దెక్కెవు మట్టకై.

ఎన్ను బయకానుల హుదుకో విధవిధా ఉన్న గొతుగా ఈ అప్పులు నుకున్నానితే అది కలేగి ఫానుగా అప్పుడు బిరువెతి కమాయకు కలేగి ఫానుగా అరికషి ఫుల లఫా లవ్వాష ఫహే ఇదికంతకకి కలేగి ఫానుగ వెరి రస్కలాంగ హదురతుం ఫిరునాయ్ ఏ నాగె బొడున్న దెక్కుమవ్వా దెహుజ్జతే హమకశ్వరం ఫాసిఖు బయకు కమ్గా ఎవరెంబువే.

ఇకలేగిఫాన్ దెన్నవి అళుగి వెరి రస్కలాకు హమకశ్వరు మియళావని ఎవరింగె తెరేం మీహకు కతులు కొఫే ఫహ ఎవరెం మియళా కతులు కొఫానతి మియళా బిరుగనే.

0: ఇస్లామీ తారిఖ్ల తెరకొరవే దతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగా ముహిమ్ దౌరే గదా కుఫావా సమాంవి తంతనుగె వాహకత
2: ఏకమం బల్కిస్కి అస్తు రస్కం ఉతి కొంగ్ సర్హద్ దెక్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బొడు సమాకమ
0: రత్త బినా కురిగోత ఇల్మం హివర్ది బింతౌకా ఇల్మం హిత్త ఫ్రాదిగై
3: ರಿಪೀಟ್
1: ಅಂಗಾರ ದುಹುಗಿ ಮೆಂದುರು ಎಕೆ ಚಹರ್ ಅದಿ ಬುಧ ದುಹುಗಿರಿ ಅಗ್ಗಡಿ ತಿರಿಯು ಎಂಗಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನೂ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ 98 ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ಇಂತಜಾರ್ ಕೊಡು.

0: ఏమ మిసాక నైజల్ ఫరాజ్ అతుదానికి ముగ్గు బీరు ఉత్తుమకి మీకు ఇస్తావు నైజల్ ఫరాజ్ మిహార్ మీ హాలత్ ఎక్కువ బదులుకోలే కాదు బేఫడే నీకు దీనిక స్టామాగే షక్సీయత్ నితుమ వర గినకంతత్వ స్టామ అళం వా ఫియవడోళంగ జైలు ఏం విద్యక వెరికమెన్ను కొరవేండి ఫియవడోళం జైలు కంతక నిమ్మం ముందగోవే నేను దెన్ మీ కా బారు కంతత్వ దెన్ మిహార్ మీ ఫాహకం ఆస్ మీ మీ ఎక్సోది మస్త జహం ఖాసకో మీ మీ అనే హుర్మస్ కండు బంధు కుర్మా గురి సెత బారు కుంఫుని బంగురు ఇంగిజ్జి దెన్ దెన్ అమెరికాగా రైస్ విధాలు ఇంకేతో ఏనే మీ ట్రంప్కి దెంగడా తఫాత్ బేపడే ఏదో ట్రంప్కి తృ సోషల్గా వివాహమే స్టామ బేగుతాం స్టామ దేశవకాహిదివో ఏను విధాలు అవుతుంది ఇంకే ట్రంప్ విధాలు అవుతుంది దేశవ బెంగబోడే ఏనా ఎస్ఓవకి ఇబ్బని అనే ట్రంప్ విధాలు పని మీ అనే హకతాగ మస్తది మీ స్టామాక కెరువడా నొగన్నవి ఎగ్గుతకవెస్ అనే నోత్ సీగబు తేవ్ దేంగిరే సరహద్దే ఏ తేవునగా మీ ఇక తిమావశి మీహున్నా హేది తేవునకు ముఖంతా ఎగ్గుతకసేన కురియకండుగంది ఏను బెలి అత్తాస్ తిమా పెట్టారు అహమెత్తిరి మీ హకతవు ఫద్దాషి తిమన్న దిక్కే గొత్తు ఏనగా ఏమి పొడు బలిహేకి ఇయ్యి ఏదైనా ట్రంప్ దిక్కేవాడా అన్న వాగు అడక్కమకి హిజ్రా ఏదైనా ట్రంప్ పక్కకి కూడా అన్న హిజ్రా దిక్కడు బేపడు ఏనకి దొమ్మిహం ముడుకురా మీహం ఏనకి ఏం మీహం వాళ్ళను దెంగ అమెరికాగా ఎమ్మె కంత పొడుకొల్లా నేను అమెరికా గత్తా అదేతో ఏం గోంతో మీహం ఎరువు మనాకో దెంగ ఇగడా ట్రంప్ పక్కి దెం పొపిలిస్టి దెన్ ట్రంప్కి ఇహా అనేహం బాగా ఆమజే మీహన్ నోకండి నికా కంతత్తో దెన్ ట్రంప్ దక్కమ్మ ట్రంప్ ఇదాడని వరబడిది గోస్తకి హద్దాఫి దెన్ ఎస్సోవకి మీ హిజరే అనెస్సోవకి మీ మీ అని ఎత్తి నోత్స్ తీగతేవు ఎక్కమ్మ ఎత్తి ఉండగా అక్కడ నోడే మిహార వరబ్బడం ఎత్తి ఇన్వెస్ట్ కూడా అక్కడ నోడే ఎత్తి ఉండగానే ఇంగ్రీష్లో మా ఫేదావా అని దెన్ ఇవ్వడానికి ట్రంప్కి ఇన్వెస్ట్ వరకు తిమా పెట్టక బల్లో బేఫడి ఒక స్టామా మెంగేనన్ను అని మేము ఇంగ్రీష్లో వరబడ బలా ఇచ్చి మీ తిమా పెట్టకి ఇంకేతో ఇంకా ట్రంప్కి మీ హగీత బలారు మేము ఈమావా మీ హెవిస్తున్నాయి నీకు ఇంకేతో మీకు కాక అంత దెన్ దెన్ ట్రంప్ ఇదాడు అనే వాహకి మీ మీ ఈరాన్ మస్తలాగా హుర్మస్ కండోడు బంధు కురు ఏమో ఏకమ్మ విసి హియన్ నువ్వు ఏకం హుడుగం విస్ ఈరాన్ అబ్బంగుడు మా మీకు అంత తగ్గ సిహి తెలియని నువ్వు దెన్ ఇక బారు కంత ఏను వతిమడు వారు హింగం నుంచి మీకే విధాడు నేనేకి ఇక ఏకి ఇంగ్రీస్ రైతు గ్రహ ఎన్నో అది ఇక ఇంగ్రీస్ వ్యాత అవ్వడం నేను ఏమి బుడ్ సోబ ఎక్కువ బెల్లి నైజ ఫరాజ్కి ఏరుం ఏదో అనక ఏగి ఇతురు ఇదన్నవా నగం వా డిజిటన్ తన నునిగి ఇక్సో దిగిన వస్తే తక్క కురిమతివి ఏకంత తక్క కురిమతిలా నేనే కెరివడాన్ని గొప్పం ఏ మేఘం వస్తే గొప్ప ఫాక్రోన్ కనుక
1: చవదాలు మరి కూరుకున్న సవాళ్ళ కొల్లా నేను వరకు కూరుకున్న జవాబు తెవాతింగ్ తొలమైన ఫాహా కోల్ విజయ బ్రెక్సిట్ కి వాహక హాస్య గొత్తిగా జవాద్ కి వాహక ఫాహా కోరి ఇంగ్రీస్ విలాతు గేమి ఇక్తిసోద్ వర బుడ బ్రెక్సిట్ ఆకుడు ముగి సాబు హీన రుఫ వాకమ అది స్నామావిస్ కొమ్మసరక దివణ ఫర ఇంగ్రీస్ విలాతు యూరప్ కి మీ గౌమ్ గేమి ఇతిహాద గుళించే కమ్ గవాణం కొమ్మసరక విస్నంజే వాహక తెవిస ఫేమత్ విగింది అడుగు సవాళ్ళ కి దెన్ కమ్ హింగ తు మాకి గా దివణ ఫర ఇంగ్రీస్ విలాతు యుఏఈ గుళి ఫానే తో ఖ్యార ముస్తక్బలిక్
0: మిహార్ ఎబోడే ఆ నమ్మకి ఎమ్మె గణిక ఇక బ్రిక్స్ బదల కొల్ల బ్రీ రీయూనియన్ సక బ్రిక్స్ ఇటుకి సజంగా నమ్మిత్త ఏమ బ్రీ రీయూనియన్ ఇంకేతో ఇక గుతకండి నమ్మకం అర్థం ఓడే ఓడే కమంగి భూరి ఇంగ్రీస్ నొస్తావు మిహార్ ఇంకేతో వాకి ఇది కూడా బ్రిక్స్ ఇటుకి ఇది కూడా వాకి ఎప్పుడు రిటర్న్
1: కూడా
0: అమ్మ ఎక్క శీఘ్రం వాక మిహార్ మీ బైక్ కాదు సావేత సెబు కూరే కురారుగా సావేత దక్కాగుతుంది ఇంగ్రీస్ అయ్యతుంగే మీ అనే ఫస్ట్ క్లాస్ పర్సెంట్రూని భయసావేతో ఫన్స్ అప్పర్సెంట్ అని పేసారు ఫస్ట్ పర్సెంట్ ఇంగ్లీష్ లో ఎమ్మెన కూడా రుజువు అవి యూరప్ ఇత్యాద దీని ఎదువస్వరుగు ఇంకేతో బ్రెక్సిట్కి ఎదువస్వరుగా వరబడ వాహక దిక్కవును ఇంగ్లీష్ ఫిలా యూరప్ ఇత్యాద నుగు తీమా ఇంగ్లీష్ ఫిలా సదా

ఎగ్గిత్తును, ఎక్కువ అవసరం తీసుకోండి కొంచెం. ఎక్కువ నంబర్ దెన్ను కొద్ది కురి ఫోన్ వాళ్ళని డిఫెండ్ చేయం. కురి ఫోన్ వాళ్ళ మీద క్యారింగ్ వస్తుందా కానా కొంతని ఎబిరిచి ఎజి కూడా కొద్ది కానా కొంతే కురి కుషాగుడికి ఇంగిందని విజయం. కురి ఫోన్ వాళ్ళని అరిమతి కురి ఫోన్ వాళ్ళు బోలాస్ పేరు క్యారీ బోల్ కురి జీవిత మసే కూడా ఇంగిందని కొంతరి గాణ కొంత ఏజి ఏజి కురి దీఫి ఎత్తరే హురి తిన్ నంబరు తిన్ నంబరు నీకో బోళకుంటూ కదా కురి హతర నంబరు రైస్ రైస్ బోల్ కురి బ్యాక్ హాఫ్ కి మిదాసం పేరు క్యారీ సహకార సహకారంతో ఫాతం ఇంకొంత జసాది ఎన్ని నెంబర్ ఫాతం గెహి గెహి కొంటూ కదా కురి జసాది తిన్ నంబరు నీకో ఏ నీకో అనేక స్వాహతం గెహియో గెహి ఎవరి స్వాహతం కొంతసా గెహియో సెన్సా కత్తని గాణ హాఫ్తేనే గెహి అనేక స్థిరతి ఆరిమతి హాఫ్ మిదాసం కొంచెం గెహి సర్వీస్ నంబరు ఏ జేమ్స్ జేమ్స్ కూరింగ్ ఆరిమతి హాఫ్ మిదాసం పేరు క్యారీ హుయి సాక సాక బోల్ కొంచెం చూడండి ఎత్తే బదులు స్థిరతి క్యారీ హుయి కొంత సతార నంబరు కొంటూ కొద్ద రోగాస్ రోగాస్ బోల్ తన ఫాత జీల క్యారీ బోల్ దివేత మసే కూరని గాణ అషార నంబరు ఒప్పుకోపుకో నట్టు అక్కడ ఫోన్ వాళ్ళు బోల్ క్యారీ కొంత గా చేసిన బోల్ పేరు నేను కోనర్ ఇంగ్లాండ్ దివే ఫస్ట్ వన్ కోనర్ జంకులు ఫోన్ వాళ్ళని హ్యాత్య ఫస్ట్ మ్యాచ్ కూడా ఇఫా దిఫే కోనర్ ఇంగ్లాండ్కి ఫస్ట్ రన్ కోనర్ మెచ్చుకి హెవ్వన్ కోనర్ నగని హతర నంబరు రైస్ నగని రైస్ నగాది కోనా ఏ తెరే బోధం కొనవాలి పాతం కానా కొంత కురి ఫోనవాలి వెనక ఇంగ్లాండ్ కొంతరియా బోలే మసే కురి విహి నంబరు అయినా బోడు గెల్లుని విహి నంబరు మడుకే హ్యాత్య ఫస్ట్ మ్యాచ్ కూడా ఇఫా హద్ది ఫస్ట్ మ్యాచ్ కొలే ఫింగిరు దిట్టిం కురి బిస్టిం కల్లాడ నుంచి కోల్ కురిమతి లీఫే జం కురి ఫోన్ వాదిన బెంజమిన్ గానాకి గోల్ కీపర్ సో నంబర్ బెంజమిన్ కురి ఫోన్ వాదని హద్ది ఫస్ట్ మ్యాచ్ కొలే ఇఫ హద్ది ఫస్ట్ మ్యాచ్ కొలే ఫింగిరు దిట్టిం కురి బిస్టిం కల్లాడ నుంచి సుమే సుమే కురి ఫోన్ వాదని గోల్ కురిమతి కురి ఫోన్ వాదని మాతి మాతి అస్మేతం హురస్కో సెంట్ సాకల్ బేరం దాని బోల్ ఫాతం ఇంగ్లాండ్ కొంత దిఫా కురి ఫోన్ వాళ్ళు బోల ఇంగ్లాండ్ ఎకాస్ నంబర్ ఫైవ్ జేల ఫైవ్ ఏజీ ఫైవ్ జే ఫైవ్ ఫాతం అయితే కీపర్ ఏ బోల్ ఏరి కేన్ కేన్ క్యా సబ్బీస్ నంబర్ వెట్టి కేన్ క్యా జేల మావిన్ బోల్ ఫైవ్ కీపర్ అయితే వాళ్ళు లెఫ్ట్ సప్పు చెప్పి ఫోన్ వాళ్ళు బోల అరిమితి మిత్రం క్యారీ కురి ఫోన్ వాళ్ళు సీదా ఇంగ్లాండ్ కొంత గాన కొంత బేరే ఫోన్ వాది కొంత వెట్టు హోతమైకేన్ ఇంగ్లాండ్ కొంతనే బోల్ ఫైవ్ కురి జైలు అవుతుంది అద్దె కొద్ది పడి వేర అద్ది కొలి కొంత వెట్టు హుతమేకి ఏ హెరి కేన్ కురి కుషాగుడికి కొంత వెట్టుని ఇంగ్లాండ్ కొంత బోల్ దువ్వాగుతున్నాయి రెఫరీ వగుతాం కులం కొట్టు వాఫ వెట్టి కొంతెర క్యారీ స్నేహర్ వాహద కాలే మరప్పుడు రెఫరీ కై బాకు వాకురే వేసాం జోహం ఎదిని గానా ఏరియా క్యారీ కురి ఫోన్ వాదని బెంజమిన్ డిఏరే పేరుకు బాఫ్ కురి ఫోన్ వాదని గాన హాఫ్తని హ్యాత్య హ్యామినెట్ కులైఫ బెంజమిన్ కురి ఫోన్ వాది బోల మొత్తం మెత్త హోస్క అరిమతిగా సాఫ్ మిదా సాఫ్ ఫాతం ఇంగ్లాండ్ కొంత బోధం కురి ఫోన్ వాది బోల మెదున కానీ గాన కొంత బోధ చే మచ్చంగిరి అనకు ఇంగ్లాండ్ కొంత కురి ఫోన్ వాది బోల ఫాతం అతను నంబరు జోన్సన్ జోనస్ కురి ఫోన్ వాది బోల అనకు ఫాతం ఇంగ్లాండ్ కొంత బోళత కొరియా ఫోన్ వాది బోల ఫాతం నీరే కి బ్యాక్ ఫాత అషార నంబర్ అషార నంబర్ ఒప్పుకో ఒప్పుకో కొంటో కొద్ది క్యారీ కొంత దీమ్యాక్ మతమతి కురి ఫోన్ వాది బోలాస్ ఇంగ్లాండ్ హాఫ్ కి మిదాసం అరిమతి ఫెన్ జే బోల్ ఫాతం జేమ్స్ బోధం దిఫాక్ కురి ఫోన్ వాది బోల సకాయ్ సకాయ్ దియా గానా కొంత కురి కుషాగుడు ఫెజ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కు జహం కురి ఫోన్ వాదని ఫాతం బ్యాక్ ఫాత కొంసా కొంసా కురి తీ గెహి గెహి బోల్ ఫోన్ కురి జేలా తీ కురి ఫోన్ వాది మీద హోసుకో విహి నంబర్ విహి నంబర్ మటుకే మటుకు కురి ఫోన్ వాది బోల ఆరని రోగ ఆ రోజా రోజా కొంటే ఒక లేస్తాం ఫాహతం కురితాం అసే కురి ఫాహతం దియా
හැන්නම්බෝර් අබ්දුල් ෆතාව ෆත බලතක ෆොනවාල් දී බෝල් ගන්න කොට ගොතේරේ වන්නනේ ආන බතේ කුරි ෆොනවාල් මසේ කුරි බෝල් ෆාල් දෙ කොට ගත වෙට්ටි හණක වෙට්ටි ෆෝකස් කුරි ෆොනවාල් බෝල් ෆාල් දී ෆා කුරි දෙවරන් මුස්කම් ෆන්සෝවිස්න මර නිබුනි දිමුණු කවුන්ටර් එටගෙන බෝල් ෆෑන් ගොතේරේ වනි ෆොරතම ඉංග්‍රීන්ද එක ආවිස් නම්බර් බෝල ෆෑන් දාම්තරේක හැන්නම්බෝර් බෝල ක්ලැප් කුරි ෆොනවාල් දී බෝල මුලින් හොස්කොන් දිබුනි ෆන්සෝවිස් නම්බර් බෝල ෆෑන් කුරි ගොතේරේ වදේ කුරි ෆොනවාල් දී කීපර් එකනේ ඔති ෆාත දෙ දී කොන්ට තංග ෆාත කුරි එනම් ස්කීපර් ගායා දිමේ ෆොනවා දෙවනි අඩක ගාන කුල්තේ වෙට්ටුනි බෝලේ එක්කෝ ෆොනවා දම්තරේක එතන වෙට්ටි ෆෝකස් මාසේ කුරි ගාන කුන්තේ ගෝල් දෙ ෆොනවා ද නමස් ෆාතු තිෆා කුරි ඉංග්‍රීන් කුන්තේ ෆවහාව් කේ කුළුන් කුරි දැර් දෙ ටීම් කුරි එවිස් ටීම් කල්ලන නජේ ගාන කුන්තේ කුරි කොෂේ කම්බලා ජෙහොන් දිනි ඇරෙතේ ඉංග්‍රීන් ඉංගලන්ඩ ජෙහොන් කුරි ෆොනවා දෙන ගෝල් කීපර් ඉරේ බේරු පික් ෆෝඩ් කැරි කුරි ගෙහි ගෙහි බෝල් ස මරමන කුරි ජෙහ දෙන කුරි ගා සන්සක කැරි ජෙහ දක් තීති කුරි රෝජාය එකාසම රෝජා බෑක් ඔල් ෆහත ජෙහ දක් අරිමති බෑක් ඔල් ෆහත කින් කොන්සා කොන්සා කොන්ට්‍රෝ කොද කුරි සන්සක අරිමති වන්නනි ඇස් මෙදොන කරි ජෙහ දක් මෙදොන හොරස් කො තීති කුරි ෆොනවා දෙන රෝජාය සන්සක කන් රෝජා බෑක් ඔල් ෆහත එක කොන්සා කොන්සා කොන්ට්‍රෝ කොද කුරි ෆොනවා ද මසේ කුරි ගාන හප්තේ වද ලැබ සන්සක කතේ වදේ කුරි ගා තීති සන්සක අරිමති කුරි ගෙහි ගෙහි අරිමති බේරෝ ඇකැනකස් මඩුකේ මඩුකේ කුමිත මඩුකෝ දහක තේ නට්ටු වාද අස්තන් කොල් ෆාතනක සනම්බර ගෙහි ගෙහි කුරි ෆොනවා මසේ කො කැරේ බෙද කුන් තේ කාණ ගාන කුන් තේ දියු මෑ කොන්සා කොන්සා කොන්ට්‍රෝ කොල් ලෙෆ් හාෆ් කේ මෙදාස රයිස් රයිස් කොන්ට්‍රෝ කා කුරි ජේලනි හාෆ් කේ මෙදාස ජේහ දක් තන් කොල් ෆාතු දෙ නම්බර කොන්සා කොන්සා කුරි ගා සාෆ් මෙද පුර කුරි ජේහ දක් තන් කොල් ෆාතු ෆ්‍රුලාදි ගෙහි ගෙහි කුරි ෆොනවා මසේ කොනි මත් මෙදේ තන ගා නගා දි බෝල ෆාතු ගාන කුන් තේ බොදුන් දිෆා කුරි යේන කී බොදුන් කුරි ෆොනවා බැනක සේරි තෙන් අත්ලාෆ ere pere kur kontere ta ko fato konset ine kurin ingwen konte offside ingwen saka offside addi ha minute kulu vich de team kure bis team kadal nje pure medeni fifa world cup 2026 ka ingwen ati gana badal kuran chuke kun mechu ke 70 ha minute kulu ಅದೇ ಮಿನಿಟ್ ಕುಳಿಫಿರೋ ದಿ ಟೀಮ್ ಎಪಿಸ್ ಟೀಮ್ ಕದ್ದಲ್ ನಿಜ ಫಾತು ಗಾಣ ಕುಂತೆ ಕುರಿ ಫನುವಾದ ಬೋ ಇಂಗ್ಲೆಂಡ್ ಹಾಫ್ ತೆನ ಗಾಸ್ ಇಂಗ್ಲೆಂಡ್ ಕೇರಿ ಕ್ಯಾರಿ ಫನ ಜೆ ಬೋಳ ಇಂಗ್ಲೆಂಡ್ ಕುಂತೆ ಬೋಳ ಅತ್ಲಾಸ್ ಅತ್ಲಾ ಕುರಿ ಜೆಹೆನ ಅಸ್ ಮೆದೋ ಕಾರಿ ಜೆಹೆಲ ಸಾಕ ಸಾಕ ಬ್ಯಾಕ್ ಆಫ್ ಫಾತ ಯನ ಬೋಳ ಫನ್ ಕಾರಿ ಬೋಳ ದಿಬೆ ತೋ ಫನ್ಸ್ ವಿಸ್ ನಂಬರ್ ಸೇನಯ ಏನಕ ನಟ್ವ ಬ್ಯಾಕ್ ಆಫ್ ಫಾತ ಹಾಫ್ ಕೆ ಮೆದಾ ಸಾ ಗೆಹಿ ಗೆಹಿ ಕಂಟ್ರೋ ಕ ತೀತಿ ಕುರಿ ಫನುವಾದ ಮೆದೋ ಕಾರಿ ಬಿ ನಂಬರ್ ಮಡುಕೆ ಮಡುಕೆ ಬೋಳ ಫನ್ ಗಾಸ್ ಗಾಣ ಹಾಫ್ ತೆ ಬದಲ ಕುರಿ ಮಡಕೋ ಲಾ ಕುರಿ ಹುರುಮೆ ಕ ತಂ ಕೋಳ ಎತೆನೆ 3 ನಂಬರ್ ಬಿನ್ ರೋಜಾಯ ರೋಜಾ ಕುರಿ ಫನುವಾದ ಕುರಿ ಫನುವಾದ ಮತ್ತಮತಿ ಸೇರಿ ಏರಿಯ ಕನಾದ ಬೇರು ಕೇರಿ ಸಾಕ ಸಾಕ ಕೊಂಟೋ ಕಾಯ್ದೆ ಕೊಂದ ನಟ್ಟುವ ವಣ್ಣನೆ ಸಾಕ ಬೋಳು ಗಂದೀಚಿ ಫಾರ್ ಬೋಳ ಅತ್ತಿ ಫಾತು ಗಾಣ ಕುಂತರೆ ಇತನು ಗಾಣ ಕುಂತರೆ ಕುರಿ ಕುಸಾಗುಳು ಗಂದಿ ಫೆಜ್ಜು ಇಂಗ್ಲೆಂಡ್ ಸಾಕಾತ ಬೋಳು ಹೋದ ತೆರೇಗ ಗಾಣಾಗ ಕುಂತರೆಯ ಸಾಧ ನಂಬರು ಮೇನಾ ಮೆನ್ಸಾ ಕುರಿ ಕುಸಾಗುಳು ಗಂದಿ ಫೆಜ್ಜು ಇಂಗ್ಲೆಂಡ್ ಅಡ್ಡಿ ಎಮ್ಮಿನೇಟ್ ಕುಳವಿಚ್ಚ ದಿ ಟೀಮ್ ಕುರಿ ವಿಶ್ ಟೀಮ್ ಕಲ್ದಾರೆ ನಿಜೆ ಗ್ಯಾಕಟ್ ಹಾಫ್ ಕಿ ಮಿತಾಸ ಬೇರೋಂಗ ಕ್ಯಾರಿ ಕುರಿ ಫೋನ್ ವಾದನಿ ಇಂಗ್ಲೆಂಡ್ ಹತ್ತರ ನಂಬರ್ ರೈಸ್ ಕುರಿ ಫೋನ್ ವಾದನಿ ರೈಸ್ ಸಾಕ ದೆಕ್ಕು ತಿರಿ ಬೋಳ ಕರೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಡ್ಡಿ ಹೇ ಮಿನಿಟ್ ಕುಳವಿಚ್ಚು

ደሚኔት ኩሎይፈን እጭጌ አዲ ደሚኔት ኩሎይፈር ቴቲም ክሬብስቲም ካለን ዲሚሃሮ ማዱከ በድሎገ ኤጋራ ምርኩቲ ኢንግላንድገ ማርኩስ ራሽፎርድ ኩለን ኩቲ ఏగాణ రస్ఫోర్డ్ కూడా నుకుతి కుమతిర ఇంగ్లండ్ కొంతని ఇంగ్లండ్ హాఫ్ టైం బోల్ ఫ్యాన్ తమసే పొరికారి గాణ కుంతిర కుసాగులు ఫ్రిడ్జం ఇంగ్లండ్ గాణ తిన్ నంబరు జీరంకి కురి కుసాగులు ఫ్రిడ్జం ఫహతం గెహి క్యారీ కురి కొన్సా కొన్సా కొంటో కదా కురి జహిదని కురింగా సెన్సా కల్ బేరు మెదన క్యారీ గెహి గెహి కొంటో కొద్ది కురి ఫోన్వాదీ రస్ఫోర్డ్ కొంత మడుకొద్దాం గాణ కొంతే నట్టు కురి ఫోన్వాది బోల తిన్ నంబర్ కదా గాణ కొంతే బోల తిన్ నంబర్ వెట్టుని తిన్ నంబర్ ఎయి నికో గాణ కొంతే కురి ఫోన్వాది బోల ఏరే బేర్ కీపర్ నుకు దిఫా కొఫ్యాఫ్కి మిదాయ సాగు ఇంగ్లండ్ హాఫ్ తిన్ ఇంగ్లండ్ కొంతే గెహి క్యారీ అన్ నంబర్ ఇండోసన్ బోల్ ఫ్యాన్ హతర్ నంబర్ రైస్ రైస్ బోల్ ఫ్యాన్ కురి జేలా బ్యాక్ కొడు ఫహత అరిమిత్ మీద క్యారీ కురి కొంతరేన్ కొంచెం కొద్ద కురి బన్నాస్ మీద హోర్స్ కు బాధ ఇచ్చి హాఫ్ మీద సబ్ జేల జేమ్స్ అయ్యి జేమ్స్ కురి ఫుణువాల మసే కొని జేమ్స్ కురి సాకా హాఫ్ మీద సబ్ బేరు అక్కడ సాక కట్టి కొంత నట్టు ఆ పేరే కానీ కొంత సాధన పూర్ అల్ఫ బోల్ నేర్ ఫైవ్ కా ఫహత్ గాణ కొంత దిఫా కురి బాక సింగిల్ అని కొంత అత్త రస్ ఫోర్డ్ ఏరియా కా రస్ ఫోర్డ్ కారి కొంత నట్టు ఆ మత్తు నగాది బోల్ ఫార్ దిఫా కురి గాణ కొంత రియా గాణ కొంత దిఫా కురి ఫుణువాల గాణకే అబ్దుల్ ఫతా ఫతా కురి నట్టు ఆ వన్న మసే కురి కారి రస్ ఫోర్డ్ కురి అరిమతి మరీత రస్ఫోర్డ్ నట్టు బోల్ కురి దువ్వాన్ బేరు దువ్వ ఫారం మసే కురి రస్ఫోర్డ్ కురి కుషాగుడు గేమ్స్ అబ్దుల్ ఫతా వెట్టుని ఇంగ్లండ్ కొంతనే కురి కుషాగుడు లీఫ్ ఎజ్జం కురి ఫోన్వాదంగా బెంజమిన్ అడ్డి హత్ర మీట్ కొడువిచ్చి ఏరియా వర్ క్యారింగ్ ఏరియా బేర్ బాఫ్ కురి ఫోన్వాదని గాన హాఫ్ తిని లీఫ్ ఎజ్జం గోల్ కీపర్ బెంజమిన్ బెంజమిన్ కురి ఫోన్వాద మొత్తంగా సింగిల్ హాఫ్ తిని హాఫ్ కి మిదాస బోధు ఫాతు దిఫా కురి బోన గాన కొంతని కురి ఫోన్వాది ఫోన్వాది బోతి కొద్దిగా సేరతే ఫాతు కీపర్ ఇంగ్లండ్ గోల్ కీపర్ పిక్ ఫోర్డ్ కురియ తిరితింగ్ ఏరియా బేరు హాఫ్ కి మిదాస రైస్ రైస్ వర్ బార్ దిఫాస్ మెదన కారి జహిలా మెదన హోస్కో కురి దిఫ్ అరిమతి బేరు కారి కురి కూడు తిరగానే బ్యాక్ కూడా ఫహతానికి కొన్సా కొన్సా కొంటో కొద్ద కురి తిరితిని మెదడు హోస్కో కురి నికో నికో కురి మొత్తం మడుకోదా కొంతే హురుమేకు తన ఫహతానికి గెహి గెహి కురి కొస్ గాన హాఫ్ మెదాస్ జైలా తిరితి కురి బేరం అకారి కురి రస్ ఫోర్ రస్ ఫోర్ కొంత మడుకోదా కొంత నట్టు నగాదిని ఎరితే నగాది పోలే వన్ తెకుంటే ఫహతు గాన కొంత దిఫా కురి రైస్ రైస్ బోధం అనక సాకాయ ఎరితే సాకాయ కొంత మడుకోదా సాధన నట్టు నగాదిని నట్టు డీరక జైలా సీదో కొద్ది ఫోన్వాలి బోల కీపర్ దిఫా కురి ఫారం కీపర్ దిఫా కురి మచ్చంగా వెనక గాన కొంత కురి ఫోన్వాలి బోల ఇంగ్లండ్ కొంత అత్త రస్ ఫోర్డ్ ఎరితే రస్ ఫోర్డ్ తనకు ఫహతు మెదడు అకారి గెహి గెహి కొంట్రో కొద్ద బోల ఫాత ఇంప్రూవ్ లాఫ్ తీతి కురి సెన్సా క్యారి కురి కొన్సా కొన్సా కొంట్రో కొద్ద కురి దిఫ్ రైస్ రైస్ కొంట్రో కొద్ద దిఫా కురి ఫోన్ వాఫ్ ఎవరైతే నగాది బోల అరా కొంత హుస్కో కెరికేన్ తీతిని డేరి క్యారి కొంత దిఫ్ అని కురి సత్తా నంబర్ సత్తా నంబర్ కురి నగా నగాది బోల ఫిఫా బోల్ ఫోన్ వాలి బోల తండ్రి ఫోన్ వాలి బోల ఫారది హోరస్ దాని మీద తింపేర కేన్ ఫోన్ వాలి బోల ఫుర్త ఫోన్ వాలి బోల హోరస్ దాని చెప్పి నొక్కు తీ నొక్కి బోల రిబోన్స్ అది బోన్ ఎరుతుంది అది ఊరి కేన్ కేన్ కురి ఫోన్ వాలి బోల తీ హోరస్ నమ్మ తింపేర ఇంగ్లండ్ గోల్ జహాల్ రంగళ ఫుసతే తిన్ నంబరు నీకో ఫోన్వాది బోధం ఫోన్వాది బోల హురస్ తండ్రి చెప్పి నుకు ఎరితేరేగా ఫేను చెప్పి కేన్ గోదిర రంగు మతి కేన్ ఫైవ్ హెరుకోద కురే ఫోన్వాది బోల దిమా మచ్చ బోళేరి మా మతి మతింది ఏ గోదు రంగు మతి హుర ఫోన్వాది బోల గోదు రంగు ఎన్నో గోదు ఏరియా రంగు మతి హుర ఫోన్వాది బోల వరక్కారి ఫోన్వాది బోల హుస్తన మతి బేరద్ది ఏ కేన అది మూడు రంగులు ఫుర్సతే ఫోన్వాది బోల మాతి మతి గోస్ బేరద్ది ఏ గానాగ ఎకావస్ నంబర్ కూడా నుకుమచ్చు గాన ఎకావస్ నంబర్ కోజు శనిజాగ బదువుగా కోజు ఒప్పొంగు నొప్పి కోజో ఒపొంగ్ కోజో పిప్రా ఒపొంగ్ కూడా నొప్పి అడ్డి హ్యామినెట్ కుడవిచ్చే అడ్డి హ్యామినెట్ కుడీరు దెట్టిం క్రెవిస్ టీమ్ దాని మేచుగా ఇంగ్లండ్ దాని జహానే వరకిన ఫుర్సత్ దివి బేకార్ వాణి కుడుమితే రస్ఫోర్డ్ కురి మొత్తం ఏదైతే నగాది నగాది నింపు సహకారం సహకారం కొంట్రో కొద్ది ఫేరే పేరు కానీ కొంట్రో కొద్ది ఫోన్